తోకి పాక తోటి పరాజా కతో నాకు నిగతి కొరమతి కరివా పైన తోకి పాక నో నో కదిరెడ్డి పిదిరెడ్డి పిదిరి కదిరెడ్డి పిదిరెడ్డి పిదిరెడ్డి.